0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: सौंदर्य लहरी, सौंदर्य लहरी। నమస్కారం ప్రియమైన శ్రోతలారా, మీ అందరికీ నమస్కారములు, స్వాగతం. జీవితంలో ఎన్నో బాధ్యతలను చిరునవ్వుతో నిర్వహిస్తూ ప్రతి ఇంటిని ప్రేమతో నింపే మహిళలకు అంకితమైన కార్యక్రమం ఇది, సౌందర్య లహరి. నేను మీ ఆర్జే వర్ష. ఇక ఆలస్యం ఎందుకు, మన తొలి పాటని ఆనందిద్దాం.

0: ప్రతి పనిని పరిపూర్ణంగా చేయాలనే ఒత్తిడి మనపై మనమే పెట్టుకుంటాం. కానీ జీవితంలో కొన్ని రోజులు పనులు అనుకున్నట్టు జరగ పోవడం అది సహజం. మనపై మనం కొంచెం దయ చూపించడం కూడా చాలా ముఖ్యం.
1: సినబాయ్, ఆ సిండు వాటర్ అందుకో.

కుటుంబంతో గడిపే సమయం ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ కలిసి మాట్లాడడం, నవ్వుకోవడం, ఒక భోజనం పంచుకోవడం వంటి చిన్న క్షణాలే జీవితాంతం గుర్తుండి జ్ఞాపకాలుగా మారుతాయి.

నా క్రమం తప్పకుండా పొదుపు చేయడం మంచి అలవాటు. ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోవడం ప్రతి మహిళకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

విజయమనేది ఇతరులతో పోటీ పడడంలో కాదు, నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా మారడంలో ఉంది.

ఈ వారం మీకోసం ఒక చిన్న లక్ష్యం పెట్టుకోండి. అది ఒక పుస్తకం చదవడం కావచ్చు, ఆరోగ్యకరమైన ఆహారం ప్రారంభించడం కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మీకు ఇష్టమైన పనిని చేయడం కావచ్చు. మీ జీవితంలో మీకు ఒక ప్రత్యేక స్థానం ఉండాలి.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: స్వరాల వేదిక అనే కార్యక్రమంలో అయితే ఇవాళ మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ నీటి కార్యక్రమంలో నేను మీ కృతగా ఉంటాను మీ సేవలో. అయితే స్టే కనెక్టెడ్ ఫర్ సమ్ ఓవర్వెల్మింగ్ మ్యూజిక్ ఈ సాయంత్రపు వేళ.

అవునండి సంగీత రసికులారా, ఈ సమయంలో నేను అనుకుంటున్నాను మీరు వంటగదిలోనున్నారు, ఇత్బోన్ తయారు చేస్తున్నారు, లేకపోతే మీరు తయారు చేస్తున్నారు, రేపటి కోసం మీరేం చేస్తున్నారు?

హే సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

హే సంగీత రసికులారా, దుర్భాగ్యంగామన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతిక సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభరాత్రి.